This is Global Digital Channel of 4EB, Brisbane, Queensland, Australia. You are listening to our global music. The next program, Telugu Lahari, is in Telugu, an Indian language. Telugu Lahari Global Program కు స్వాగతం. మిమ్మల్ని పలకరిస్తున్నది ఈనాటి తెలుగు లహరి సారథి అంటే బ్రాడ్కాస్టర్ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం. నేను చెప్పే కబుర్లు వింటూ నాతో ఒక గంట సేపు గడుపుతున్నందుకు ధన్యవాదాలు.

0: మీరు విన్న అన్నమాచార్య సంకీర్తన నవమూర్తులైనట్టి నరసింహము ఆలపించింది జి నాగేశ్వర నాయుడు. ఇప్పుడు మీకు దైవపీఠం అనే చిన్న ప్రవచనం విశ్వయోగి గారు చెప్పింది స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీ నుంచి తీసుకున్నాను, శ్రద్ధగా వినండి. డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, ఇది డకారత్రయం. ఈ డకారత్రయాన్ని మన శరీరంతో పోల్చారు బాబా. డివోషన్ తల వంటిది, డ్యూటీ మొండెం వంటిది, డిసిప్లిన్ పాదాల వంటిది. డివోషన్ డ్యూటీతో కలపాలి, డిసిప్లిన్తో ముందుకు సాగాలి, అప్పుడు జీవితంలో విజయం తథ్యం అంటారు బాబా. డ్యూటీ శరీరానికి సంబంధించింది, డిసిప్లిన్ మనస్సుకు సంబంధించింది, డివోషన్ హృదయానికి సంబంధించింది. మనస్సులోని యోచన, యోచన అంటే థాట్, మాటలోని సూచన, సూచన అంటే డైరెక్షన్, క్రియలోని ఆచరణ ఏకం కావాలంటారు సత్యసాయి. ఈ విధమైన నిష్కామ కర్మను ఆచరిస్తూ మంచి భావాలతో మానవుడు మెలిగిన నాడు శరీరాన్ని పటిష్టంగా ఆరోగ్యంగా పెట్టుకున్న నాడు హృదయం దైవపీఠంగా మారుతుంది. అట్టి హృదయంలో భగవంతుడు తప్పక కలకాలం ఆసీనుడై కూర్చుందుకు సిద్ధపడతాడు. హృదయాన్ని దైవపీఠంగా దత్తపీఠంగా మార్చుకున్న ప్రతి వ్యక్తి దైవస్వరూపుడే. నీలో ఉన్న దైవాన్ని గుర్తించు అని స్వామి చెప్పడంలో అంతరార్థమిది. శ్రీ విశ్వంజీ తరచుగా మనందరకు శిల్పి బండరాయి కథ చెప్పి బండరాయిని ఒకనొక శిల్పి ఉలితో కొట్టి చెడు పదార్థాన్నంతా తొలగించి దివ్యమైన కృష్ణ విగ్రహంగా మార్చినట్లే మానవాళి తమలో దాగి ఉన్న దుష్ట సంకల్పములు చెడ్డ ఆలోచనలను వదిలించుకోవాలంటారు. ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ముక్క ఎగిరిపడి చక్కటి విగ్రహం తయారైనట్లే క్రమక్రమంగా మనిషి తనలో ఉన్న ఒక్కొక్క చెడ్డ గుణాన్ని తొలగించుకుంటూ ముందుకు సాగిన వారు తన దేహం దేవాలయంగాను తన హృదయం దైవపీఠంగాను మారగలుగుట తథ్యం. చక్కటి ప్రవచనం దైవపీఠం అండి. డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్ ఈ మూడు పదాలను తీసుకొని చక్కగా చెప్పారు. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను.
1: యూఆర్ లిస్నింగ్ టు తెలుగు లహరి గ్లోబల్ ఆన్ 4EB గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ బ్రిస్బేన్, క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యలరాజు. మీరు కామేశ్వరరావు అయ్యలరాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమాన్ని బ్రిస్బేన్ 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు.
0: మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నందగోప నందనుడి నాటి ఆలపిస్తున్నది శ్రీ జి నాగేశ్వర నాయుడు.

స్వామి పార్థ సఖానంద గారు చెప్పినటువంటి వికాస మంత్రం మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను. దాని శీర్షిక సత్సంబంధం జీవన మార్గం. సత్సంబంధం అంటే గుడ్ రిలేషన్స్, జీవన మార్గం అంటే లైఫ్ పాత్. ఎవరో మనల్ని ప్రేమించడం లేదని ఏడవడం ఎందుకు? సో చాలాసార్లు చెప్తూ ఉంటారు, నోబడీ లవ్స్ మీ, నన్ను ఎవరు ప్రేమించడం లేదని. అలా ఏడవటం అనవసరం అంటున్నారు. ప్రేమ అంటే పొందడం కాదు, ఇవ్వడం. ప్రేమను పొందడంలో కంటే ప్రేమను పంచడంలోనే ఆనందం ఎక్కువ. సో యాక్చువల్లీ వన్ సేస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లెజర్ ఇన్ గివింగ్ దాన్ రిసీవింగ్. మంచి బాంధవ్యానికి అంటే గుడ్ రిలేషన్స్కి గల 11 మార్గాలు అడ్డుపడకుండా వినండి. ఎవరైనా చెప్తూ ఉంటే దాన్ని శ్రద్ధగా వినండి. నిందించకుండా మాట్లాడండి. డోంట్ కర్స్ ఎనీబడి. మిగుల్చుకోకుండా ఇచ్చేయండి. ట్రై టు గివ్ వాట్ ఆల్ యూ హ్యావ్ అండ్ వాట్ యూ కెన్. వాదించకుండా సమాధానం చెప్పండి. డోంట్ ఆర్గ్యూ అండ్ రిప్లై వితౌట్ ఆర్గ్యుమెంట్. కపటం లేకుండా పంచుకోండి. అసంతృప్తి లేకుండా ఆస్వాదించండి. అనుమానం లేకుండా విశ్వసించండి. క్రూరత్వం లేకుండా కరుణ చూపండి. మరుపు లేకుండా మాట నిలబెట్టుకోండి. అహంకరించకుండా గౌరవించండి. మంచి బాంధవ్యానికి గల 11 మార్గాలు ఇక్కడ చెప్పారు. అనుబంధాల్లో ఒక్క విషయమే ప్రధానం. మనం ఆనందంగా ఉంటే ఇతరులని ఆనందంగా ఉంచుతాం. మనం అసంతృప్తితో ఉంటే ఇతరులకు కూడా అదే పంచుతాం. సో ఆనందంగా ఉండాలి, అసంతృప్తి లేకుండా సంతృప్తితో ఉండాలి అని ఇక్కడ చెప్పారు. జీవన మార్గం అంటే పాత్ ఆఫ్ లైఫ్. మనం పుడుతున్నప్పుడు ఏడ్చాం. మన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంతో పండుగ చేసుకున్నారు మనం పుట్టామని. మన జీవితాన్ని ఎంత గౌరవనీయంగా గడపాలంటే మరణించేప్పుడు మనం చిరునవ్వులు చిందించాలి. మన చుట్టూ ఉన్నవారు బాధతో కన్నీళ్లు పెట్టాలి అని జోరాస్ట్రర్ ఉపదేశించారు. ఈ లోకంలో పరువుగా బతకడం ఎలాగంటే అందరి ముందు మనం ఎలా నటించాలని అనుకుంటామో అచ్చంగా అలాగే. లౌకిక జీవనంలో సాధారణంగా ఉండే విషయం సంపాదన. దానితో పాటు మరో 2 మంచి విషయాలు ఉంటే అది ఇంకా బాగుంటుంది. అవి జ్ఞానార్జన మరియు ప్రార్థన. అంటే యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ సీకింగ్ అండ్ దెన్ డూయింగ్ ప్రేయర్. మనం పసితనంలో వినమ్రంగా యవ్వనంలో సంయమనంతో పెద్దరికంలో ధార్మికంగా వృద్ధాప్యంలో వివేకంతో వ్యవహరించాలి. అప్పుడే జీవితం అనే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మన జీవితం అనే ప్రయాణం సాఫీగా సాగాలంటే చిన్నతనంలో అంటే పసితనంలో వినమ్రంగా, యవ్వనంలో యూత్ టైంలో సంయమనంతో, పెద్దరికంలో అంటే వెన్ యు గ్రో బిగ్ ధార్మికంగా, వృద్ధాప్యంలో
వెన్ యూ బికమ్ ఓల్డ్ వివేకంతో వ్యవహరించాలి అంటున్నారు. పరిణతి అంటే డెవలప్మెంట్ అన్నమాట. చేపట్టిన పనిని పూర్తి చేసేదాకా వదలక పోవడం, దుబారా చేయకుండా ధనాన్ని దగ్గర ఉంచుకోగలగడం, పర్యవేక్షణ అక్కర్లేకుండానే పనిచేయగలగడం, ఇష్టం లేనివి జరిగినా మౌనంగా ఓర్చుకోగలగడం. సో పరిణతి అంటే ఇఫ్ యు స్టార్ట్ ఎ జాబ్ డోంట్ లీవ్ ఇట్ అంటిల్ యు కంప్లీట్ ఇట్, డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. పర్యవేక్షణ అంటే సూపర్విజన్ లేకుండానే పనిచేయగలగాలి, నీ అంతట నువ్వే పనిచేయగలిగి ఉండాలి. ఇష్టం లేని జరిగిన దట్ మీన్స్ ఇన్ ది లైఫ్ దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ విచ్ యూ మే నాట్ లైక్, బట్ యూ మస్ట్ పుట్ అప్ విత్ దెమ్. అదండి ఈ వారం వికాస మంత్రం. సత్సంబంధం, గుడ్ రిలేషన్, జీవన మార్గం, లైఫ్ పాత్. యు ఆర్ లిస్నింగ్ టు తెలుగు లహరి గ్లోబల్ ఆన్ 4EB గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యలరాజు. మీరు కామేశ్వరరావు అయ్యలరాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమాన్ని బ్రిస్బేన్ 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నందనందన వేణునాద శ్రావ్యంగా ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నవ నరసింహ నమో నమో ఆలపించింది జి నాగేశ్వర నాయుడు.

పద్యం దాశరథి శతకంలోదండి. ఈ శతకాన్ని భద్రాచల రామదాస్ గారు రాశారట. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నిక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యం దాశరథి శతకంలోదండి. ఈ శతకాన్ని భద్రాచల రామదాస్ గారు రాశారట. ఈ పద్యం భావం ఏమిటంటే, ఇది రాముణ్ణి పొగుడుతూ చెప్పినటువంటి పద్యం అండి. రాముడు యుద్ధములో శత్రువులకు భయంకరుడు, భక్తులకు బంధువు, విలువిద్యలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ శ్రీరామచంద్రునికి సాటి అయిన దేవుడు లేడనుచు బ్రహ్మాండము అదిరిపోయేలా ఢాం ఢాం అని పేరి కొడుతూ మదపుటేనుకును ఎక్కి సాటింపు వేస్తాను. అదండి దాశరథి శతకంలోని పద్యం. మీకు నచ్చింది అనుకుంటాను.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొకసారి అండి, 3240-8600. యు ఆర్ లిస్నింగ్ టు తెలుగు లహరి గ్లోబల్ ఆన్ 4EB గ్లోబల్ డిజిటల్ ఛానల్ ఆఫ్ బ్రిస్బేన్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా, ప్రెజెంటెడ్ బై కామేశ్వరరావు అయ్యలరాజు. మీరు కామేశ్వరరావు అయ్యలరాజు మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమాన్ని బ్రిస్బేన్ 4EB రేడియో వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి శనివారం మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షిక కింద ప్రముఖ సంగీత దర్శకుడు సమీర్ టాండన్ యొక్క అభిప్రాయం నేను చదివింది మీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు నేను మీకు ఇందాక చెప్పినట్లు సమీర్ టాండన్ ప్రముఖ సంగీత దర్శకుడి యొక్క అభిప్రాయం నా భగవంతుడు మై గాడ్ గురించి నేను చదివింది మీకు వినిపించదలిచాను. వినండి. దీనిని ఆయన చాలా రోజుల క్రిందట స్వాతి సపరివార పత్రిక మొదటి పేజీలో రాశారు. ఆధ్యాత్మికత అంటే ఈ విశ్వాన్ని విశ్వసించడం. ఆధ్యాత్మికత అంటే మానవుడికి రూపమిచ్చిన పంచభూతాలను విశ్వసించడం. నేను భగవంతుని నమ్ముతాను, అందుకే నేను ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడినని చెప్తాను. నాకు ఏదైనా చెడు జరిగినా అది భగవంతుడు అలా జరగాలని రాసి పెట్టినందున జరిగినదిగా స్వీకరిస్తాను. దేవాలయాలను దర్శిస్తాను, ప్రతిరోజు పూజ చేస్తాను. ఇది ఎవరి సలహాపైనో చేసింది కాదు, నాకు వ్యక్తిగతంగా ఉన్న అనుభవంతో ఏర్పడిన నమ్మకాల నుండి ఏర్పరచుకున్న విధానం. ఒక మహత్తర శక్తి కానరాని చోట నుండి మనందరినీ నడిపిస్తుందనే నమ్మకం నాకు రోజు రోజుకు పెరుగుతుంది. అయితే భగవంతునికి దగ్గరయ్యే మార్గం చూపుతామని ఎవరైనా అంటే నేను అంగీకరించను. అది మరెవరో చూపే మార్గం కాదు, మనకు మనంగా వెతికి సాధించుకోవలసినది.
ఏ పనైనా చిత్తశుద్ధితో చేయాలి. భగవంతుని అండ అలాంటి వారికి ఉంటుంది. ఫలానా పని ప్రారంభించబోతున్నాను, ఇక నన్ను నడిపించే భారం నీదేనని ఆ సర్వేశ్వరునికి నివేదించి ఆరంభించండి. సఫలమై తీరుతారు. మనం విత్తిన దాన్ని పట్టే ఫలాలు అందుతాయి. ఆ విత్తే తీరు మెరుగ్గా ఉండేలా చూడమని రోజు భగవంతునికి ప్రార్థన చేస్తాను. నన్ను సన్మార్గం నీడని విధంగా నడిపించమన్నదే నా ప్రార్థన. కర్మ సిద్ధాంతం మీద విశ్వాసం కలవాడిగా మంచి చెడులను సమానంగా స్వీకరిస్తాను. సంగీతమే నా జీవితం. మనసుకు కష్టం కలిగితే సంగీతం వింటాను, ఆనందం వేస్తే సంగీతం వింటాను. ఇలాంటి చక్కని జీవితం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞులను. ఈ లోకంలో ఒకరు గొప్ప మరొకరు తక్కువ కాదు. భగవంతుని దృష్టిలో అంతా సమానుడే. ఆ సర్వేశ్వరుని అంగీకరించి ఎవరైతే ఆ భక్తి మార్గంలో పయనిస్తారో వారు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తారు. అదండి సమీర్ టాండన్ ప్రముఖ సంగీత దర్శకుడి యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి భగవంతుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం మాకు తెలిపిన దానిని మా శ్రోతలతో పంచుకుంటాను. తప్పక తెలుపుతారు కదూ. నా ఫోన్ నెంబరు 0408605650. ఆ నెంబరుకు మీరు మెసేజ్ చేయగలరు భగవంతుని గురించి మీ అభిప్రాయం. సమీర్ టాండన్ గురించి ఇంటర్నెట్ నుంచి నేను సేకరించిన వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. ఆయన బొంబాయి వాస్తవ్యుడు. MBA డిగ్రీతో ఉత్తీర్ణుడైన తర్వాత మర్చెంట్ బ్యాంకర్గా జీవితం ప్రారంభించాడు. ఆయన 2003 రవీనా టాండన్ సినిమా స్టంప్డ్తో మ్యూజిక్ డైరెక్టర్గా సినీ రంగంలో ప్రవేశించాడు. ఆయన సంగీతానికి హిందీ సినిమా రంగంలోని ప్రముఖ సినీ గాయకులు పాడారు. ఆయన సచిన్ టెండూల్కర్ పాడిన పాటకు సంగీతాన్ని సమకూర్చాడట. వరల్డ్ ఇంటలెక్చువల్ డే సందర్భంగా సలామీ హో జాయే అనే పాటను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద క్రియేట్ చేశాడట. ఆయన 150 కమర్షియల్ జింగిల్స్ పేరు మోసిన కంపెనీస్కు క్రియేట్ చేసినాడట. ఆయన ఫస్ట్ ట్రాన్స్ జెండర్ బ్యాండ్ను 6 క్రియేట్ చేశాడట. దానికి ఇంటర్నేషనల్ గుర్తింపు లభించినదట. రిమార్కబుల్ మ్యూజికల్ పర్సనాలిటీ అని నేను చెప్తాను.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన నరసింహ రామకృష్ణ ఆలపిస్తున్నది కీర్తి శేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.